0: పశ్చిమినకు
1: నగ్గోగుమ
0: పశ్చిమినకు
1: నగ్గోగుమ
0: జాగాత జాగాత కతనయ్యల పంగ్రినైమల పశ్చిమినకు
1: నగ్గోగుమ
0: పశ్చిమినకు
1: నగ్గోగుమ
0: పశ్చిమినకు
1: నగ్గోగుమ
0: పశ్చిమినకు